0: పాతదే కరెంట్ పోయింది.
1: అమ్మో నాకు భయం వేస్తుంది.
0: ఏం భయం లేదు, నా దగ్గర కదా.
1: ఎక్కడ
0: ఎక్కడే
1: ఎక్కడ
0: ఇటు ఇటు అది చూసా.

నసనసగా నాలో నీలో కుసగుసగా గుండె గుప్పెడైపోతుంటే గుట్టు చప్పుడైపోతుంటే

0: ఏమిటయ్యా అరగంటని చూస్తున్నా, అదే జైలు అనుకున్నారా మీ ఇల్లు అనుకున్నారా? చూడలేక చూస్తున్నాను అదోదే.
1: చూడలేక చూస్తున్నట్టు పాపం.
0: అయితే పని చేద్దాం. మళ్ళీ ఏమిటది, ఏమిటో చెప్తా. దోమలయ్య బాబు చచ్చిపోతున్న చంపలేక.